సర్వదేశ నమో సర్వేశే నమో రాజరాజే నమో సాధు సాధే నమో సాహ సాహే నమో వాహు వాహే నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోఖ రోఖే నమో సోఖ సోఖే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో పరమతానం నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృత్సం నమో సర్వరంగే త్రిపంగీ నంగే నమో జీవ జీవం నమో బీజ బీజే అఖి